గుప్తం ప్రేషతో అర్థ గుప్తం ప్రేషతో దర్గోష్ గుణకర్తా దర్గో